శుభము శుభము సంగీత విధులకు శుభము శుభము నాట్యానుమానులకు తద్ధిత్తజణుత ధింగిణతుంత శుభము శుభము సర్వజనానికి శుభము శుభము.

సత్యవాదమే తెలిసి ప్రతిఘటించు ప్రతిఘటించు సత్యమై ప్రతిధ్వనించు విప్లవాగ్ని జ్వాలవై జ్వలించు సోదరా అవతరించు అవతరించు

సాగరా తెలిసి ప్రతిఘటించు ప్రతిఘటించు సత్యమై ప్రతిధ్వనించు విప్లవాగ్ని జ్వాలవై జ్వలించు సోదరా అవతరించు అవత